குவி அதுவும் இருக்கா மாசி la vita che finisce ma lui non ci pensò poi tanto si sentiva già felice e ricominciò